0: 3ZZZ 92.3 FM.
1: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

0: సరే.
1: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. ఓ నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక.

0: కలికి పడక, కలికి పలుక, కలక పడక, కలక పడక.
1: తనందన నందన నందన నందన నందన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన దన

0: తకిట తకిట ధిమి
1: ధీరన ధీరన
0: నాట్యం
1: ధీరన ధీరన
0: తకిట తకిట ధిమి
1: ధీరన ధీరన
0: లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నట రాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము.

గడి నీళ్ళ చిటి పొటి అలుకల చిరునగమే, తోట తోట కన్నుల దొరి గడి నీళ్ళ చిటి పొటి అలుక